ప్రేమించబలో శ్రీ ఆది శక్తి దేవి మాతాకి జై. సో మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ వి కంటిన్యూ విత్ అవర్ డివోషన్ దిస్ ఈవినింగ్, వి హావ్ కమెన్స్ ఆన్ మంగళవార్ దిస్ జగ్ విచ్ ఇస్ ట్యూస్డే, అండ్ ట్యూస్డే ఇస్ వెరీ వెరీ నియర్ అండ్ డియర్ టు మేక్ ఆఫరింగ్స్ టు హనుమాన్ జీ. సో వి గోనా డెడికేట్ టు నైట్ విత్ అ బ్యూటిఫుల్ భజన్ to Shri Hanuman ji as we ask of him to protect our jag, to protect us as we came here safe and securely. May we return safe and securely from any type of disasters, naturally, unnaturally, predestined, unpredestined, seen and unseen. And may you, Hanuman ji, give us the strength to continue to perform our duties, to execute and to apply ourselves most righteously and appropriately. So with this in mind, let us all join as we glorify Pavana Putra Hanuman ji. Bol Bajrang Bali ki, Bol Pavana Putra Hanuman ki.